నీ మనసు దాచుకోకు బుల్లెమ్మ, మనసు దోచుకున్నవోయమ్మ, నీ మనసు దాచుకోకు బుల్లెమ్మ, కంచికి పోతావా కృష్ణమ్మ.